0: యొక్క ఫైనల్ రిజల్ట్ కి పెలే భీ బీచ్ బీచ్ మే పేపర్ లియే జాతే తో ఇస్
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।